మరి వేరే గతి ఎవరమ్మా. శ్యామాశాస్త్రి కృతి. రాగం ఆనంద భైరవి. మిశ్ర చాపతాళం.